నిర్మోహం అలప బుద్ధం రతంత బనతా దినోదసాహం జోబం బేతర్మ కనక కుండలై బచిత్ర మందర్ శోభంత బస్త